మ్యూజికలీ యాజ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో క్షపాజం షార్ మెగా హెడ్స్ అంచర్ ఇష్టాను స్టుడియోన వేళ జల్లు आसा सादवराजान 11 मिनटां आनी 14 सेकंड आनी आतां ह्या सभेन तुमकां मुखार आयकूंक दिता फुडली कार्यावळ तुमची पसंती फोन इन कार्यावळ.